సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవ సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవ తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః త్వం సుతస్య సుతస్య

కవిదే నమః జ్యోతిషామయ నాయ నమః సిద్ధయే నమః సంధయే నమః విగ్రహాయ నమః ఖడ్గినే నమః శంఖినే నమః జటినే నమః జ్వాలినే నమః.

ఉరగాయ నమః ఖగాయ నమః భిక్షవే నమః భిక్షురూపిణే నమః రౌద్రరూపాయ నమః సురూపవతే నమః వసురేతసే నమః సువర్చస్వినే నమః

వానస్పత్యాయ నమః వాజసనాయ నమః నిత్యాయ నమః ఆశ్రమ పూజితాయ నమః బ్రహ్మచారిణే నమః లోకచారిణే నమః సర్వచారిణే నమః సుచారవిదే నమః ఈశానాయ నమః ఈశ్వరాయ నమః కాలాయ నమః నిశాచరిణే నమః అనేకదృశే నమః.

నందనాయ నమః విషమర్దనాయ నమః భగహారిణే నమః నియంత్రే నమః కాళాయ నమః లోకపితామహాయ నమః చతుర్ముఖాయ

ఫలాయ నమః ఇతిహాసాయ నమః కల్పాయ నమః దమనాయ నమః జగదీశ్వరాయ నమః దంభాయ నమః దంభకరాయ నమః దాత్రే నమః వంశాయ నమః వంశకరాయ

తేజసే నమః అంతర్నమః ఆత్మనే నమః మృగాలయాయ నమః లంబితోష్ఠాయ నమః నిష్ఠాయ నమః మహామాయాయ నమః పయోనిధయే నమః మహాదంతాయ నమః మహాదంష్ట్రాయ నమః మహాజిహ్వాయ నమః మహాముఖాయ నమః మహానఖాయ నమః మహోరమ్ణే నమః మహాకేశాయ నమః మహాజటాయ నమః అసపత్నాయ నమః ప్రసాదాయ నమః ప్రత్యయాయ నమః గీతసాధకాయ నమః ప్రస్వదేనాయ నమః అశ్వనేహాయ నమః ఆదికాయ నమః మహామునయే నమః వృషకాయ నమః వృషకేతవే నమః అనలాయ నమః వాయువాహనాయ నమః మండలినే నమః మేరువాసాయ నమః దేవవాహనాయ నమః అథర్వశీర్షాయ నమః సామాస్యాయ నమః సహస్రోర్జితేక్షణాయ నమః యజుఃపాదభుజాయ నమః గుహ్యాయ నమః ప్రకాశౌజసే నమః అమోఘార్తప్రసాదాయ నమః అంతర్భావ్యాయ నమః సుదర్శనాయ నమః ఉపహారాయ నమః ప్రియాయ నమః సర్వాయ నమః కనకాయ నమః కాంచనస్థితాయ నమః నాభయే నమః నందికరాయ నమః హర్మ్యాయ నమః పుష్కరాయ నమః స్థపతయే నమః స్థితాయ నమః సర్వశాస్త్రాయ నమః ధనాయ నమః ఆద్యాయ నమః యజ్ఞాయ నమః యజ్వనే నమః సమాహితాయ నమః నగాయ నమః నీలాయ నమః కవయే నమః కాలాయ నమః మకరాయ నమః కాలపూజితాయ నమః సగణాయ నమః గణకారాయ నమః భూతభావనసారథయే నమః భస్మశాయినే నమః భస్మగోప్త్రే నమః భస్మభూతతనవే నమః గణాయ నమః ఆగమాయ నమః విలోపాయ నమః మహాత్మనే నమః సర్వపూజితాయ నమః శుక్లాయ నమః శ్రీరూపసంపన్నాయ నమః శుచయే నమః భూతనిషేవితాయ నమః ఆశ్రమస్థాయ నమః కపోతస్థాయ నమః విశ్వకర్మణే నమః పత్యే నమః విరాజే నమః విశాలశాఖాయ నమః తామ్రోష్ఠాయ నమః అంబుజాలాయ నమః సునిశ్చితాయ నమః కపిలాయ నమః కలశాయ నమః స్థూలాయ నమః ఆయుధాయ నమః రోమశాయ నమః గంధర్వాయ నమః అదితయే నమః తార్క్ష్యాయ నమః అవిజ్ఞేయాయ నమః సుశారదాయ నమః పరశ్వాయుధాయ నమః దేవాయ నమః అర్థకారిణే నమః సుబాంధవాయ నమః తుంబవీణాయ నమః మహాకోపాయ నమః ఊర్ధ్వరేతసే నమః జలేశయాయ నమః ఉగ్రాయ నమః వంశకరాయ నమః వంశాయ నమః వంశవాదినే నమః అనిందితాయ నమః సర్వాంగరూపిణే నమః మాయావినే నమః సుహృదాయ నమః అనిలాయ నమః బలాయ నమః బంధనాయ నమః బంధకర్త్రే నమః సుబంధన విమోచనాయ నమః రాక్షసఘ్నాయ నమః కామారయే నమః మహాదంష్ట్రాయ నమః మహాయుధాయ నమః లంబితాయ నమః లంబితోష్ఠాయ నమః లంబహస్తాయ నమః వరప్రదాయ నమః బాహవే నమః అనిందితాయ నమః సర్వాయ నమః శంకరాయ నమః అకోపనాయ నమః అమరేశాయ నమః మహాఘోరాయ నమః విశ్వదేవాయ నమః సురారిఘ్నే నమః అహిర్బుధ్న్యాయ నమః.

సారంగాయ నమః భూతచక్రాంకాయ నమః కేతుమాలినే నమః సువేధకాయ నమః భూతాలయాయ నమః భూపతయే నమః అహోరాత్రాయ నమః అమలాయ నమః మలాయ నమః వసుభృతే నమః సర్వభూతాత్మనే నమః నిశ్చలాయ నమః సువిదవే నమః బుధాయ నమః సర్వభూతానామసుహృతే నమః నిశ్చలాయ నమః చలవిదే నమః బుధాయ నమః అమోఘాయ నమః సంయమాయ నమః హృష్టాయ నమః భోజనాయ నమః ప్రాణధారణాయ నమః ధృతిమతే నమః మతిమతే నమః త్ర్యక్షాయ నమః సుకృతాయ నమః యుధాంపత్యే నమః గోపాలాయ నమః గోపతయే నమః గ్రామాయ నమః గోచర్మవసనాయ నమః హరాయ నమః హిరణ్యబాహవే నమః గుహావాసాయ నమః ప్రవేశనాయ నమః మహామనసే నమః మహాకామాయ నమః చిత్తకామాయ నమః జితేంద్రియాయ నమః గాంధారాయ నమః సురాపాయ నమః తాపకర్మరతాయ నమః హితాయ నమః మహాభూతాయ నమః భూతవృతాయ నమః అప్సరసే నమః గణసేవితాయ నమః మహాకేతవే నమః ధరాధాత్రే నమః

ఓం దానవాంతక పూజితాయ నమః. ఓం దారిద్ర్యనాశకాయ నమః. ఓం దీనరక్షకాయ నమః. ఓం దివ్యలోచనాయ నమః. ఓం దివ్యరత్న సమాకీర్ణ కంఠాభరణ భూషితాయ నమః. ఓం దుష్టరాక్షస దర్

ఓం ధనద ప్రియాయ నమః. ఓం ధనాధ్యక్షార్చన ప్రీతాయ నమః. ఓం ధీర విద్వజ్జనాశ్రయాయ నమః. ఓం ప్రణవాక్షర మధ్యస్థాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పౌరాణికోత్తమాయ నమః. ఓం పద్మాలయాపతినుతాయ నమః. ఓం పరశ్రీముఖప్రియాయ నమః. ఓం పంచబ్రహ్మమయాయ నమః. ఓం పంచముఖాయ నమః. ఓం పరమపావనాయ నమః. ఓం పంచబాణప్రమథనాయ నమః. ఓం పురారాతజే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పురాణన్యాయమీమాంస ధర్మశాస్త్ర ప్రవర్తకాయ నమః. ఓం జ్ఞానప్రదాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానతత్పరపూజితాయ నమః.

స్ఫటిక రజత వర్ణం మోక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధత ముర

ಶಿವ ಭಜ ಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಪರಮೇಶ್ವರಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಯಕು ಸವಿನಯ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣ ಚೇಸುಕುಂಟೂ, ರುದ್ರನ್ ಜಪಿಂಚಡಂ ವಲ್ಲ ಸಮಸ್ತ ಭೂಮಂಡಲಾನ್ನಿ ಶಿವನಿಗೆ ಸಮರ್ಪಿಸಿನಟುವಂತಿ ಪುಣ್ಯ ಲಭಿಸುತ್ತದೆ. ಅದೇ ವಿಶೇಷ. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమైన ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతూ ఉన్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థ్యనోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదమాతకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంత శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు.

0: పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్ని ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నా ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పు లేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నాను, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడు ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందండి అంటాడు, ఎంత పంచదార వేయండి, అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టమేంటండి దాని ఎందు అంటే, ఆ ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు, తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవి గోరినట్లు, భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా, ఎవ్వరు లేరు హితవు చెప్పగా, ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తెచ్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధన హేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుని కోరుకోండి, తప్పేమీ లేదు. ఏంటండి దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం, ఆయనకి నేనే కోరుకోనండి. ఇలాగే మా సద్గురువులు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాట, 30 ఏళ్ళు అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని. గురుగారు వెంటనే ఆ పాదాలు ఇటు పెట్టండి, దండం పెట్టుకుంటాను, నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్నా శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేనన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యం 4 పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు, మన జీవుడేంటో మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి. అధార్మికమైన కోరికని ఉంచుకుని అది తీర్చమని భగవంతుని అడిగితే ఆయన తీర్చడు సరికదా, అటం పట్టి లాక్తే చివరికి మళ్ళీ అది పతన హేతు అవుతుంది. అలా అటం పట్టి కోరిక తెచ్చుకున్న రావణాదుడు గతి ఏమైందో ఆలోచించుకోండి. అందుకు ఆ విధంగా కోరుకోవడం కాదు, ధార్మికమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుని ముందు విన్నవించుకుంటే అప్పుడు ఎలా అడగాలి, స్వామి నువ్వే నాకు శరణ్యం కాదన్న కానీ ఈ వాసన ఏంటో లాగుతుందయ్యా అందుకోసమని. అలాగా మహా యతులకు కూడా పాపం పొడుండబ్బా మీద కోరుకుంటచ్చు, మనం చెప్పలేం. అంత మాత్రం చేత ఆయన పొడుండబ్బావే భక్తిగా ఉన్నాడా అంటే మనం ఆయన ఇష్టం పరబ్రహ్మమే, కానీ ఇదేదో పూర్వజన్మ వాసన, అది అతను పొడుండబ్బాను ఉపాసించడం లేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలు ఉంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ, ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది. మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద, ఆయన స్టాంప్ పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమెట్టెక్కిస్తుంది, నిష్కామస్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటికోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి, రుద్రాన్ని ప్రయోగించండి. అది జరుగుతుంది ఎంత మనం సెక్యులర్ని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా. అది సత్యం అండి, ఇది జ్ఞానం. తెలిసేవరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం, అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించుకోడు ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి. నిన్ననే నిరూపించబడింది. నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు. వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు. ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయితాలిచ్చి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లే, పరమేశ్వరుడి సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు నుంచి ఎలా ఉన్నదో మనకే తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నేటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు. వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి, మీరు గమనించండి. అది విజ్ఞానం. అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది, ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుణ్ణి ఆరాధించాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో, నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునే వాడికన్నా, ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుని సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికి మనం వచ్చాం ఇక్కడికి. అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం. ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే, ఈశావాస్యమిదం సర్వం. ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం. అందుకే ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు. అది నీకు కలగాలి అని అదే వాసుదేవ జ్ఞానం అంటే. అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పేడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజు గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవరికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన పరం ఉంటే శిలైనా శివుడు అవుతాడు. అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని. చెప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ, ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా సవిజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారివిహి అత్యాశ్రం ముందే చెప్పబడింది. అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం. అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి, అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ. ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతడు ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతడు తల తీసేస్తాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం. అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడు. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు, చూపించట చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్పములు, ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట. వాటిని చూశాడు వెంటనే కృష్ణ పరమాత్మ. జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాన్ని జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఇవి ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చిందిట. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది. అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మపురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మా దేవకీసుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం, భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మనకి కూర్మ పురాణంలో చెప్తూ మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వర పాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను, అంతేగాని నాకు ఒకడు వరం ఇచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరం ఇచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా, నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నానన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా దుర్మేధ అవుతుంది, అందుకు ఆ జోలికి మనం వెళ్ళద్దు. ఎందుకు సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరం అండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తే తర్కం వీగిపోయి. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసం అని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం, భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం, ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే లక్ష అన్నసత్రాలు వెలిసి వాడు ఎందుకు పెట్టాడు వీడికి అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికి ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వీడికని భలే చెప్పారండి అన్నాడు అక్కడ. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికి ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు, ఎవరి జీవిత వ్యవహారాలు వరకుంటాయి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం, అంటే ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపం. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది, ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్ ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి, షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది. ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి. వాటి కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్రలేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తదర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రితం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని, ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే మీరు, మరి మనం చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యం అనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ జపించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్రం, కృష్ణుడు చెప్పినది అది. అందుకు అది కూడా రుద్రంలో ఉన్న విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి చాలా గొప్పది. శివో మహేశ్వరస్యం భూ పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని, అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది? ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే దుర్మేధలు గనక, ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు. ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరికి నియమాలు ఉన్నాయే. మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి, అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలు ఏం లేవు. నియమాలేం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చు అని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి. అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్ నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చని అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది. అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కాని ఇంకా మహిషాంతగిరి సూక్తం ఇవన్నీ కూడా వైదికమైన సూక్తమని అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది. అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది, వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రములు ఎందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచారపరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమా. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం. అవునా కదా? ఆలయాల్లో వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏమైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు, ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు. అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. ఈ అభిషేకం అనేక రకాలు. అభిషేక, జప, హోమ, పాఠ, నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రానంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం. అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం. ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివమంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యంలో లేచినటువంటి ఉపద్రవాలు, అలాంటి వాటిని పోగొట్టే శక్తి కూడా ఉన్నది. అందుకే ఆనాటి భారతీయ రాజ్య వ్యవస్థలో పౌరోహిత పురోహిత వ్యవస్థ కూడా ఉండేది. పురోహిత వ్యవస్థ ఎందుకోసం? రాజుగారి ఇంట్లోని వాళ్ళు ఇచ్చే తాంబూలాలు పుచ్చుకోవడానికి కాదు. అక్కడ రాజ్యానికి ఏదైనా ప్రమాదం బాటిల్లుతుంది అన్న సూచన కనిపిస్తే ఆ ప్రమాదం రాజ్యం మీద రాకుండా రాజు చేత ఈ దైవికమైన ప్రక్రియలు వినియోగింపజేసేవాడు పురోహితుడు. అది విశేషం. అందుకు రాజ్య వ్యవస్థలో పురోహిత, మంత్రి, సామంత ఈ వ్యవస్థ మన గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మతాతీత రాజ్యాలు గనక పురోహితులు అనేటువంటి వ్యవస్థే తీసేసాం, అంటే ధార్మిక వ్యవస్థ తీసేసాం. ఈ వ్యవస్థ తీసిస్తే ఉపద్రవాల్ని, పాపాలని ఆహ్వానించేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారు ఎవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయిస్తాడు, యాగాలు చేయిస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లేదు. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మనకు నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని, లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరము నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు. ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగే న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురు నువ్వుది నిప్పును రగుల్చుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? షికాయో, సున్నిపిండో, లేదా 100 సబ్బులో అవి ఉపయోగించారు కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు. ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రాడుకుందట. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమన్నీ పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్ స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
2: సృష్టి రహస్యము. సృష్టికి పూర్వం ఈ చరాచర జగత్తంతా కూడా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే, దానికి ఎల్లలు అనేవి లేవు. ఆ నీటి నుండి ఒక మహా అద్భుతమైనటువంటి తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతి పుంజం ఒక రూపు దాల్చింది. తేజోమయమైనటువంటి ఆ కాంతి పుంజమే పరబ్రహ్మస్వరూపం, అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించినటువంటి వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరుని కల్పించాడు. ఆవిడే ఆదశక్తి, పరాశక్తి, జగన్మాత. ఈ రకంగా శక్తి ఆవిర్భవించిన తరువాత ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు పరమేశ్వరుడు. సృష్టిలో మొట్టమొదటగా ఆ పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైనటువంటి ఆదిశక్తిని తన వామాంకం మీద ఆసీనురాలుగా చేసుకుని ఆమెను కౌగిలించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు 4 చేతులు కలిగినటువంటి వాడు, ఆ చేతుల యందు శంఖము, చక్రము, గద, పద్మములను ధరించినటువంటి వాడు, లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రాలు, మణిమయమైనటువంటి కిరీటము, కౌస్తుభ రత్నము ప్రసాదించాడు. అతడు పీతవస్త్రాలు ధరించాడు కాబట్టి పీతాంబరుడు అనబడ్డాడు. లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు అనబడ్డాడు. విశ్వవ్యాప్తి చెందినటువంటి వాడు కాబట్టి విష్ణువు అనబడ్డాడు. సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ మంత్రాన్ని జపించు. ఈ జగత్తు యొక్క సృష్టిలో ముఖ్యమైనటువంటి పాత్ర నీదే అని చెప్పాడు. విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అశరీరవాణి, పోయి నారమునందు ఉంటుట చేత నీవు నారాయణుడు అనబడతావు అని పలికింది. నారము అంటే నీరు అని అర్థం. నారము అంటే జ్ఞానము అని అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాలతోనూ కలిసి ఉంటుంది ప్రకృతి. పరబ్రహ్మ చిక్చిక్చాత్మకమైనటువంటి తన యొక్క వీర్యాన్ని గుణ సంచలము లేనప్పుడు ప్రకృతి యొక్క యోని అందు ఉంచాడు. దీనివల్ల మహత్తత్వం ఆవిర్భవించింది. మహత్వత్వం వికారం పొందటం వల్ల అహంకారం జన్మించింది. ఈ రకంగా అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ నుండి మహత్తత్వము అహంకారము ఆవిర్భవించాయి. ఈ అహంకారం నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. వాటి నుండి ఈ పంచతన్మాత్రల యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలు అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. వాటి నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ ఆవిర్భవించాయన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ సృష్టిని చెయ్యాలి అని సంకల్పించినటువంటి వాడై వేదాలు, 24 తత్వాలు, సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా స్మరించాడు. ఆ సమయంలో అతడి యొక్క నాభి నుంచి ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడై ఉన్నాడు. కనుచూపు మేరలో ఆ బ్రహ్మదేవుడికి జలం తప్పించి ఏమీ కనిపించలేదు. అంతా జలమయంగా ఉంది. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మీద ఈ బ్రహ్మ ఓంకారాన్ని జపం చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ యొక్క తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువును చూసినటువంటి బ్రహ్మ, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. దానికి నారాయణుడు, కుమారా, ఈ జగత్తు సృష్టించాలి అనేటటువంటి కోరికతో ముందుగా నాభికమలం నుంచి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైనటువంటి వేదాలన్నీ కూడా నీకు నేను ప్రసాదిస్తూ ఉన్నాను. ఇంకా నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తమోగుణ ప్రధానుడైనటువంటి ఆ బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుణ్ణి, నా పుట్టుకు కారణం నేనే, నువ్వెలా అవుతావు అని ప్రశ్నించాడు. విష్ణువు చాలా విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం వినలేదు. దాంతో విష్ణువు చేసేదేం లేక పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు. ఆ లింగాన్ని చూసినటువంటి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా అమితమైనటువంటి ఆశ్చర్యం పొందారు. ఆ లింగానికి తుది మొదలు ఇవి ఎక్కడా కనిపించలేదు. ఈ జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుక్కున్నటువంటి వాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు ఇద్దరూ కూడా. విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగా బయలుదేరాడు, అంటే నీళ్లలోకి వెళ్లాడన్నమాట. అలాగే బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఊర్ధముఖంగా పైవేపుకి బయలుదేరాడు. వీళ్ళిద్దరూ కూడా ఇలా బయలుదేరి బ్రహ్మేమో ఈ జ్యోతిర్లింగం యొక్క అంతం ఎక్కడుందో చూడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విష్ణువేమో ఈ జ్యోతిర్లింగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అని అధోముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. కాని బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఆ లింగం యొక్క ఆది అంతమో తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరూ కూడా ఇంతకాలమైనప్పటికీ జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాం, మనలో ఎవరు గొప్ప అనేది ఇంతవరకు తేలలేదు, కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు కూడా అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని పరిపరి విధాలా ప్రార్థించడం మొదలుపెట్టారు. వారి ప్రార్థనలు మన్నించినటువంటి ఆ పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మదేవుణ్ణి చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టావు, సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు తమోగుణం చేత ఆవరించబడి ఉన్నావు, ఆ కారణం చేత నువ్వెవరో నీకు తెలియటం లేదు, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వేదాలను ఆధారంగా చేసుకుని ఈ సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించవలసింది అన్నాడు. తమోగుణంతో ఆవరించి ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి యొక్క మాటలు లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తని, నాకు 5 ముఖాలున్నాయి, మరి నేనే గొప్పవాణ్ణి కదా, నేను గనక గొప్పవాణ్ణి కాకపోయినట్లయితే మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అని అడిగాడు. దానికి ఆ పరమేశ్వరుడు కోపించినటువంటి వాడై తన ఎడమ చేతి యొక్క చిటికెన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. ఆ దెబ్బతో బ్రహ్మ యొక్క తమోగుణం కాస్త వదిలిపోయింది. చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వాడై ఆ బ్రహ్మదేవుడు తనను క్షమించవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడ్డాడు. అప్పుడు భక్త స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవా, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానం వల్ల ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది అన్నాడు. ఈ విధంగా వేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడికిచ్చి, ఓ దేవా, బ్రహ్మదేవుడు అయినటువంటి నీవు సృష్టికర్తవు, ఈ విష్ణువు స్థితికారకుడు, నేను రుద్రుని రూపంలో లయం చూస్తూ ఉంటాను, మనమే త్రిమూర్తులం, మనం ముగ్గురము కూడా 3 రూపాల్లో ఉంటాం, అయినప్పటికీ మనకి భేదము అనేది ఏమీ ఉండదు, నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు అనేటటువంటి అనేక పేర్లతో పూజించబడుతూ ఉంటానయ్యా. అంతేకాదు, నేను ఈ దేశంలో 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపాలలో వెలసి పూజించబడుతూ ఉంటాను. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం, పల్వరియాం వైద్యనాథంచ దాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం గృష్ణేశం శివాలయే. సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళుడు, ఓంకారంలో అమలేశ్వరుడు, హిమాలయంలో కేదారుడు, డాకిని భీమశంకరుడు, వారణాసి విశ్వేశ్వరుడు, నాసిక త్రయంబకేశ్వరుడు, పల్వర వైద్యనాథుడు, దారుకావనం నాగేశ్వరుడు, రామేశ్వరం రామేశ్వరుడు, శివాలయం గృష్ణేశుడు. ఈ రకంగా 12 స్థానాలలోనూ జ్యోతిర్లింగాల రూపంలో వెలసి పూజించబడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ప్రసిద్ధి చెందుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ రకంగా సృష్టి చేశాడు అంటే, బ్రహ్మ సరస్వతీ సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ నీటిలో ఒక అండం తేలుతూ వచ్చింది, దాన్నుంచి ఓంకారం వినిపిస్తూ ఉన్నది. బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైనటువంటి ఆ శరీరాన్ని వదిలిపెట్టి 4 ముఖాలు కలిగినటువంటి శరీరాన్ని ధరించాడు. ఈ రకంగా బ్రహ్మ వదిలిపెట్టినటువంటి ఆ తమో గుణమే రాత్రి అనబడుతూ ఉన్నది. బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాని నుంచి భూలోక భూర్లోక సువర్లోకాలు మూడు కూడా ఆవిర్భవించినాయి. ఆ తరువాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవన్నీ కూడా ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుంచి సామవేదము, ఉత్తర ముఖం నుంచి అథర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టి అంతా కూడా ఋగ్వేదాన్ని అనుసరించే జరిగింది. ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడే ఓంకార స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ. సూర్యుని యొక్క వెడికి నీరంతా ఎండిపోయింది. ఆ గుడ్డు యొక్క పైభాగము, కింద భాగము ఇవి రెండూ కూడా విడిపోయినాయి. పైభాగమంతా కూడా ఆకాశం అయిపోయింది, కింద భాగమంతా కూడా భూమి అయిపోయింది. బ్రహ్మ మొట్టమొదటగా సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులను సృష్టించాడు. వాళ్లందరూ కూడా ఊర్ధ్వరేతస్కులై ఈ సృష్టి కార్యక్రమం మీద మాకు ఏ రకమైనటువంటి మోహము లేదు అని చెప్పి తపస్సు చేసుకోవటానికని అరణ్యాలకు వెళ్లిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువు, రుద్రుడు ఇద్దరూ అక్కడికి వచ్చి సృష్టి కార్యక్రమంలో తాము కూడా సహాయపడతాము అని చెప్పాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత విష్ణుమూర్తి పంచాక్షరి మంత్రాన్ని, అంటే ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. శివుడు అష్టాక్షరి మంత్రాన్ని, అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. బ్రహ్మ మాత్రం ఓంకారాన్నే జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైనటువంటి ప్రజాపతులు అందరూ కూడా ఆవిర్భవించారు. వీళ్లు మొత్తం 21 మంది. వాళ్లే బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగుడు, ధర్ముడు, యముడు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానసపుత్రులు అని ప్రసిద్ధి చెందారు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు కలిగారు. వీళ్లలో అదితి, దితి, వినత, కద్రువ, న్యస, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర, ఇలా వీళ్ళందరినీ కూడా కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ కశ్యపుడికి అయితియందు ఇంద్రాది దేవతలు, దితియందు దైత్యులు, వినతయందు అనూరుడు గరుక్మంతుడు, కద్రువకు సర్పసంతతి, న్యసకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగి వల్ల ఐరావతము మొదలైనటువంటి జంతువులు, తామ్ర వల్ల పక్షులు, ఇల వల్ల వృక్ష సంతతి ఆవిర్భవించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రుడికి స్వర్గాధిపత్యం ఇచ్చారు దేవతలు. అతడికి వేదకర్మలయందు అధికారం ఉన్నది. యజ్ఞయాగాలలో కూడా ఆవిర్భాగాన్ని ఇచ్చారు. ఇక దితి యొక్క సంతతి అయినటువంటి దైత్యులందరూ కూడా అధర్మపరులు, అసూయాపరులు. వీరికి కీకారణ్యాలు, కొండగుహలు నివాస స్థానాలైనయి. మిగిలిన వాళ్లందరికీ కూడా వారి వారి స్వభావాన్ని అనుసరించి ఈ నివాసాలు కల్పించబడ్డాయి. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభవమును జన్మించాడు. పద్మగంధి, శతరూప వీళ్ళిద్దరూ కూడా ఈ స్వయంభవమును యొక్క భార్యలు. స్వయంభవమునికి మనుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవారు కుమారులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఈ ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక దేవహూతికి కర్దముడి వల్ల కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు. అలాగే భృగు 11 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహం చేసుకున్నారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ ఈ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది. ఈ రకంగా ఈ చరాచర జగత్తు అంతా కూడా సృష్టించబడింది అని చెబుతూ ఉన్నది శివపురాణం.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. ప్రోగ్రామ్స్ ఇన్ లాంగ్వేజెస్ అదర్ దాన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శైవలహరి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ దేర్ విల్ బీ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రోగ్రామ్ టైమింగ్స్. వీ ట్రస్ట్ దట్ యూ విల్ కైండ్లీ అక్సెప్ట్ దీస్ షెడ్యూల్ చేంజెస్ విత్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్. వీ ఆల్సో రిక్వెస్ట్ యూ టు ఎన్కరేజ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు లిసన్ టు అండ్ బెనిఫిట్ ఫ్రమ్ అవర్ రేడియో సర్వీసెస్. ఓం నమ శివాయ.

మహశ్చిద్యశ్యామిల్హుషో యవ్యాహవిష్మాతో మరుతో వందాతేగీ అక్రం కర్మా కర్మకృతః సహ వాచామాయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తం ప్రేతా సచా భువః అవావృథ నిచుంపున.

భూయాసం సవిత్రా ప్రసూతా దైవ్య ఆపా ఉందంతు తే తనూం దీర్ఘాయుత్వా యవర్చాసే కశ్యపశ్యత్రియాజుషం జమదగ్నే స్త్రియాజుష్.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga Ritual Discourse. In this, you are about to listen Samadhi, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: Shri Gurubhyo Namah. Hari Om. Om. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి అథ యోగానుశాసనం అథ యోగానుశాసనం ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లీ విల్ బి కంప్లీటింగ్ సమ్ సూత్రాస్ నౌ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ ట్రై టు చాంట్ రిపీట్ అగైన్ the sutras till the first pada. Whatever sutras we have completed up till then, we'll chant it daily till the first pada. The next second pada we'll start it again afresh for the second pada only, not from the first pada, so that some samskara of these sutras will be there. Atha yogana shasham athayam adhikara arthah. I already said this artha is adhikara artha. Adhikara artha means it is to say that this

ఎక్స్ప్లెయిన్ ది యోగా టీచింగ్ విచ్ మై ఆన్సెస్టర్స్ మై గురు టాట్ మీ. ఐఎమ్ ట్రాన్స్మిటింగ్ ది సేమ్ నాలెడ్జ్ టు యూ. సో దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్ట్స్. దిస్ నాలెడ్జ్ ఆఫ్ యోగా, దిస్ ట్రాన్స్మిషన్ స్టార్ట్స్ హియర్. సో దిస్ అథ ఇస్ నాట్ టు సే ఆనంతర్య. హియర్ ఇన్ బ్రహ్మసూత్ర ఆల్సో దేర్ ఇస్ దిస్ డిస్కషన్ వెదర్ అథ ఇస్ అథ ఇస్ అధికారార్థ ఇస్ అన్ ఆనంతర్యార్థ ఆర్ వాట్. అథ ఆనంతర్య మీన్స్ ఆఫ్టర్ సంథింగ్. ఆఫ్టర్ గెయినింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ టు స్టడీ. ఆఫ్టర్ స్టడీంగ్ ది వేదాస్ యూ హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ ది బ్రహ్మ ది నాట్ బ్రహ్మ మీమాంస ది ధర్మ మీమాంస ది ఎన్క్వైరీ ఇన్ టు ధర్మ. యూ హ్యావ్ టు స్టడీ ది వేదాస్ ఫస్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ స్టార్ట్ ది ఎన్క్వైరీ ఆన్ ది ధర్మ. సో లైక్ దట్ హియర్ ఆల్సో ఇస్ ఇట్ ఆనంతర్యార్థ ఇఫ్ యూ సే ఆఫ్టర్ సంథింగ్ యూ హ్యావ్ టు కమ్ హియర్? నో, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. హియర్ ఇట్ ఇస్ స్పెసిఫిక్లీ సెడ్ అధికార అర్థ. ఇట్ ఇస్ టు స్టార్ట్ ది టెక్స్ట్. అర్థ ఇస్ యూస్ టు స్టార్ట్ దిస్ టెక్స్ట్. యోగానుశాస్త్రం శాస్త్రం అధికృతం వేదితవ్యం. వాట్ ఇస్ స్టార్టింగ్? వాట్ అథ టు దిస్ విత్ దిస్ యూ సే అధికార. దిస్ పోర్షన్ ఇస్ స్టార్టింగ్. వాట్ ఇస్ దట్ శాస్త్ర? వాట్ ఇస్ దట్ పోర్షన్ విచ్ యు ఆర్ స్టార్టింగ్? యోగ అనుశాసనం. దట్ యోగా విచ్ ఇస్ టాట్ టు మీ బై మై టీచర్. దట్ ఫాలోయింగ్ దట్ ఐఎమ్ టీచింగ్ దిస్ శాస్త్ర. దిస్ శాస్త్ర ఇస్ స్టార్టింగ్ హియర్ అధికృతం వేదితవ్యం. దిస్ శాస్త్ర ఇస్ వాట్ వి ఆర్ స్టార్టింగ్ హియర్ టు టీచ్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. దిస్ ఇస్ వాట్ ఇస్ ది ఐడియా హియర్. yoga, what is yoga now here? Yoga is since the yoga has different meanings, as I said in the introductory class, yoga has different meanings, you should not get any confusion. So he makes it clear in the bhashya. He makes it clear, yoga samadhi sacha sarvabhauma chittasya dharmah. What is yoga? Yoga is samadhi. Yujir samadho is the root word which we have used. So yoga means samadhi. So this is not yujir sanyoge or yujir yoge or yujir sanyamane. This is yujir samadho. And what is samadhi? Samadhi is a paribhashika shabda here, there. This samadhi is a ది మీనింగ్ మీనింగ్ సమ్యగ్ ఆధానం ఏవ సమాధి. గెయినింగ్ ది పీస్ ఆఫ్ మైండ్, హ్యావింగ్ ది మైండ్ సెటిల్డ్ ఇస్ వాట్ ఇస్ సమాధి హియర్. సమాధానం, చిత్త సమాధానం, సార్వభౌమ చిత్తస్య. అండ్ దట్ సమాధానం, దట్ యోగా ఇస్ సార్వభౌమ చిత్తస్య ధర్మ. సార్వభౌమ చిత్తస్య ధర్మ, ధర్మ of the chitta in all the planes. Sarvabhauma means bhumi, bhumehe bhava bhauma. In all, sarva means sarva. For sarva it becomes sarva. Sarva becomes sarva, adivruddhi. Sarva bhauma meaning sarva bhumi sthitam. In all the different planes, bhumi is plane, state. So in all these states, different states which we will see in the following bhashya and in the sutras, in all these states it is the nature. See, it is not attained in that state, it is the nature of that state. But still again there are the some nature, you in some states you will be able to experience the nature of that yoga, that samadhi. And in some states you will not be able to experience this state. So he says, Kshiptam. What is that bhumi? Kshiptam, moodham, vikshiptam, ekagram, niruddham, iti chitta bhumayaha. Kshiptam, moodham, vikshiptam, ekagram, niruddham. These are the states of the mind. And the other states also will be explained. Madhumati, madhupratika, vishyoka, samskara, sheshas. These are also other names, other states of the chittas, and these are all different names for these shiptam, mudam, ikshiptam, etc. Madhumati, etc. This we saw in Sankhya Yoga. These are different states, these are different names for these states. So, in these states, see, the vritti, the thought function is the important key. The thought function, control of the thought function is what is important here. So, these vrittis, these thought functions exist in all these states. So, he says, you should not have any confusion that this is the paramartha state. So, he says, vrittiyo jnanani atma.

సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవః సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవః తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః త్వం సుతస్య సుతస్య పీ

ఉరగాయ నమః ఖగాయ నమః భిక్షవే నమః భిక్షురూపిణే నమః రౌద్రరూపాయ నమః సురూపవతే నమః వసురేతసే నమః సువర్చస్వినే నమః.

సారంగాయ నమః భూతచక్రాంకాయ నమః కేతుమాలినే నమః సువేధకాయ నమః భూతాలయాయ నమః భూపతయే నమః అహోరాత్రాయ నమః అమలాయ నమః మలాయ నమః వసుభృతే నమః సర్వభూతాత్మనే నమః నిశ్చలాయ నమః సువిదవే నమః బుధాయ నమః సర్వభూతానామసుహృతే నమః నిశ్చలాయ నమః చలవిదే నమః బుధాయ నమః అమోఘాయ నమః సంయమాయ నమః హృష్టాయ నమః భోజనాయ నమః ప్రాణధారణాయ నమః ధృతిమతే నమః మతిమతే నమః త్ర్యక్షాయ నమః సుకృతాయ నమః యుధాంపత్యే నమః గోపాలాయ నమః గోపతయే నమః గ్రామాయ నమః గోచర్మవసనాయ

ఓం దానవాంతక పూజితాయ నమః, ఓం దారిద్ర్యనాశకాయ నమః, ఓం దీనరక్షకాయ నమః, ఓం దివ్యలోచనాయ నమః, ఓం దివ్యరత్న సమాకీర్ణ కంఠాభరణ భూషితాయ నమః, ఓం దుష్టరాక్షస దర్పఘ

ఓం ధనద ప్రియాయ నమః. ఓం ధనాధ్యక్షార్చన ప్రీతాయ నమః. ఓం ధీర విద్వజ్జనాశ్రయాయ నమః. ఓం ప్రణవాక్షర మధ్యస్థాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పౌరాణికోత్తమాయ నమః. ఓం పద్మాలయాపతినుతాయ నమః. ఓం పరస్త్రీముఖ ప్రియ

సంయుతాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం జ్ఞానమంత్రకదంబకాయ నమః. ఓం జ్ఞానవైరాగ్య సంపన్నవరదాయ నమః. ఓం ప్రకృతి ప్రియాయ నమః. ఓం పద్మాసన సమారాధ్యాయ నమః. ఓం పద్మవత్రాయ తేక్షణాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం పరంధామ్నే నమః. ఓం ప్రధానపురుషాయ నమః. ఓం పరస్మై నమః. ఓం ప్రావృద్వివర్ధనాయ నమః. ఓం ప్రావృణ్యధయే నమః. ఓం ప్రావృద్ఘకేశ్వరాయ నమః.

ఫటిక రజత వర్ణం మోక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధత మురగ

Hara Hareti Hareti Hareti Va Bhajamana Shivameva Nirantaram Shivaya Gurave Namaha Namo Mahadbhyo Rishibhyo Gurubhyo Namaha పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదండి దేవత సంతోషిస్తుంది అంటే ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళ గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదమాతకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంత శరణం ఉపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్ని ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పు లేదండి, ఏం తప్పు లేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నాను, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడు ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందండి అంటాడు, ఎంత పంచదార వేయండి. అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టం ఏంటండి దాని ఎందు అంటే, ఆ ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు. తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా ఎవ్వారు లేరు హితవు చెప్పగా ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తీర్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధన హేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుడిని కోరుకోండి, తప్పేమీ లేదు.
ఏంటంటే దేవుడి దగ్గరికి కోరుకోవడం, అందుకే నేనే కోరుకోనండి. ఇలాగే మా సద్గురువులు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళట, 30 ఏళ్ళు అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని. గురుగారు వెంటనే ఆ పాదాలు ఇటు పెట్టండి, దండం పెట్టుకుంటాను. నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్న శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేను అన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన, మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యం 4 పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు. మన జీవుడేంటో, మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి.

వాసన అది, అతను పొడి డబ్బాను ఉపాసించలేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలుంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ. ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది? మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద. ఆయన స్టాంపు పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమిట్టెక్కిస్తుంది, నిష్కామ స్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటికోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి, రుద్రాన్ని ప్రయోగించండి. అది జరుగుతుంది ఎంత మనం సెక్యులర్ని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా. అది సత్యం అండి, ఇది జ్ఞానం. తెలిసేవరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం, అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించి చూడు అది ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి. నిన్ననే నిరూపించబడింది, నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు, వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు, ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయితలచి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లే, పరమేశ్వరుడి సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు నుంచి ఎలా ఉన్నదో మనకే తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నిన్నటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది, సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు, వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి, మీరు గమనించండి. అది విజ్ఞానం, అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుని ఆరాధించాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో, నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునేవాడికన్నా ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికి మనం వచ్చాం ఇక్కడికి. అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం, ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే, ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం. అందుకే ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు. అది నీకు కలగాలి అని అదే వాసుదేవ జ్ఞానం అంటే. అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పేడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజు గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవడికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతాడు.
అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేక

0: పోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని చెప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ. ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా స విజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారిభి, అత్యాశ్రం ముందే చెప్పబడింది. అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం, అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి. అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పొచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ, ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతడు ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతడు తల తీసేస్తాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతడిని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం, అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడ. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు, చూపించట. చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్పములు, ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట. వాటిని చూశాడు వెంటనే కృష్ణ పరమాత్మ, జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాన్ని జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చిందిట. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది. అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మపురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మా దేవకీసుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం, భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మనకి కూర్మపురాణంలో చెప్తూ మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వర పాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను. అంతేగాని నాకు ఒకడు వరం ఇచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరం ఇచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా, నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నానన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా దుర్మేధ అవుతుంది. అందుకు ఆ జోలికి మనం వెళ్ళొచ్చు. ఎందుకు సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరమండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తా తర్కం వీగిపోయింది. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసమని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం? భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం. ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే లక్ష అన్నసత్రాలు వెలిసి వాడు ఎందుకు పెట్టాడు వీడికి అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికి ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వీడికని భలే చెప్పారండి అన్నాడు అక్కడ. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికీ ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు, ఎవరి జీవిత వ్యవహారాలు వారికి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం అంటే, ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపం. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది, ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్తు ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది, ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి వాటి కోసం. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్ర లేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు అది, ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తన అర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రతం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని, ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే మీరు, మరి మనం చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యమనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ చెప్పించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్రం, కృష్ణుడు చెప్పినది అది, అందుకు అది కూడా రుద్రంలో ఉన్న విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి చాలా గొప్పది. శివో మహేశ్వరస్యం భూ పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని, అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది? ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి, ఎందుకంటే దుర్మేధలు గనక. ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు. ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరికి నియమాలు ఉన్నాయే, మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలు ఏం లేవు. నియమాలు ఏం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చు అని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి, అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్ నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చని అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉందికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది. అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కానీ ఇంకా మహిషాంతగిరి సూక్తం, ఇవన్నీ కూడా వైదికమైన సూక్తమని అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది, అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది, వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచార పరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమ. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం, అవునా కదా? ఆలయాల్లో వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏవైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు, ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు, అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. అభిషేకం అనేక రకాలు, అభిషేక జప హోమ పాఠ నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రానంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం, అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం, ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివమంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యంలో లేచినటువంటి ఉపద్రవాలు, అలాంటి వాటిని పోగొట్టే శక్తి కూడా ఉన్నది. అందుకే ఆనాటి భారతీయ రాజ్య వ్యవస్థలో పౌరోహిత పురోహిత వ్యవస్థ కూడా ఉండేది. పురోహిత వ్యవస్థ ఎందుకోసం? రాజుగారింట్లోని వాళ్ళు ఇచ్చే తాంబూలాలు పుచ్చుకోవడానికి కాదు. అక్కడ రాజ్యానికి ఏదైనా ప్రమాదం బాటిల్లుతుంది అన్న సూచన కనిపిస్తే ఆ ప్రమాదం రాజ్యం మీద రాకుండా రాజు చేత ఈ దైవికమైన ప్రక్రియలు నియోగింపజేసేవాడు పురోహితుడు. అది విశేషం. అందుకు రాజ్య వ్యవస్థలో పురోహిత, మంత్రి, సామంత ఈ వ్యవస్థ మన గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మతాతీత రాజ్యాలు గనక పురోహితులు అనేటువంటి వ్యవస్థే తీసేసాం, అంటే ధార్మిక వ్యవస్థ తీసేసాం. ఈ వ్యవస్థ తీసిస్తే ఉపద్రవాల్ని పాపాలని ఆహ్వానించేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారెవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయిస్తాడు, యాగాలు చేయిస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లేదు. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మనకు నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని, లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరం నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు, ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగే న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురుని ఊది నిప్పును రగుచుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? షికాయో, సున్నిపిండో, లేదా ఒక 100 సబ్బులో అవి ఉపయోగించారు, కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు, ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రానికిందిట. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమన్ని పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీను ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్ స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shivam.org రేడియో, the 24/7 spiritual channel from shivam.org.
2: సృష్టి రహస్యము. సృష్టికి పూర్వం ఈ చరాచర జగత్తంతా కూడా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే, దానికి ఎల్లలు అనేవి లేవు. ఆ నీటి నుండి ఒక మహా అద్భుతమైనటువంటి తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతిపుంజం ఒక రూపు దాల్చింది. తేజోమయమైనటువంటి ఆ కాంతిపుంజమే పరబ్రహ్మస్వరూపం, అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించినటువంటి వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరుని కల్పించాడు. ఆవిడే ఆదశక్తి, పరాశక్తి, జగన్మాత. ఈ రకంగా శక్తి ఆవిర్భవించిన తరువాత ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు పరమేశ్వరుడు. సృష్టిలో మొట్టమొదటగా ఆ పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైనటువంటి ఆదిశక్తిని తన వామాంకం మీద ఆసీనురాలుగా చేసుకుని ఆమెను కౌగిలించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు 4 చేతులు కలిగినటువంటి వాడు, ఆ చేతులయందు శంఖము, చక్రము, గద, పద్మములను ధరించినటువంటి వాడు, లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రాలు, మణిమయమైనటువంటి కిరీటము, కౌస్తుభ రత్నము ప్రసాదించాడు. అతడు పీతవస్త్రాలు ధరించాడు కాబట్టి పీతాంబరుడు అనబడ్డాడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు అనబడ్డాడు, విశ్వవ్యాప్తి చెందినటువంటి వాడు కాబట్టి విష్ణువు అనబడ్డాడు. సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ మంత్రాన్ని జపించు. ఈ జగత్తు యొక్క సృష్టిలో ముఖ్యమైనటువంటి పాత్ర నీదే అని చెప్పాడు. విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అశరీరవాణి, పోయి నారమునందు ఉంటట చేత నీవు నారాయణుడు అనబడతావు అని పలికింది. నారము అంటే నీరు అని అర్థం, నారము అంటే జ్ఞానము అని అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ మూడు గుణాలతోనూ కలిసి ఉంటుంది ప్రకృతి. పరబ్రహ్మ చిక్చిక్చాత్మకమైనటువంటి తన యొక్క వీర్యాన్ని, గుణ సంచలము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందు ఉంచాడు. దీనివల్ల మహత్తత్వం ఆవిర్భవించింది. మహత్వత్వం వికారం పొందటం వల్ల అహంకారం జన్మించింది. ఈ రకంగా అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ నుండి మహత్తత్వము, అహంకారము ఆవిర్భవించాయి. ఈ అహంకారం నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. వాటి నుండి ఈ పంచతన్మాత్రల యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలు అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. వాటి నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ ఆవిర్భవించాయన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ సృష్టిని చెయ్యాలి అని సంకల్పించినటువంటి వాడై వేదాలు, 24 తత్వాలు, సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా స్మరించాడు. ఆ సమయంలో అతడి యొక్క నాభి నుంచి ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడై ఉన్నాడు. కనుసూపు మేరలో ఆ బ్రహ్మదేవుడికి జలం తప్పించి ఏమీ కనిపించలేదు. అంతా జలమయంగా ఉంది. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మీద ఈ బ్రహ్మ ఓంకారాన్ని జపం చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ యొక్క తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువును చూసినటువంటి బ్రహ్మ, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. దానికి నారాయణుడు, కుమారా, ఈ జగత్తు సృష్టించాలి అనేటటువంటి కోరికతో ముందుగా నాభికమలం నుంచి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైనటువంటి వేదాలన్నీ కూడా నీకు నేను ప్రసాదిస్తూ ఉన్నాను. ఇంకా నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తమోగుణ ప్రధానుడైనటువంటి ఆ బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుణ్ణి, నా పుట్టుకు కారణం నేనే, నువ్వెలా అవుతావు అని ప్రశ్నించాడు. విష్ణువు చాలా విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం వినలేదు. దాంతో విష్ణువు చేసేదేం లేక పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు. ఆ లింగాన్ని చూసినటువంటి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా అమితమైనటువంటి ఆశ్చర్యం పొందారు. ఆ లింగానికి తుది మొదలు ఇవి ఎక్కడా కనిపించలేదు. ఈ జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుక్కున్నటువంటి వాడే అది కూడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు ఇద్దరు కూడా. విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగా బయలుదేరాడు, అంటే నీళ్లలోకి వెళ్లాడన్నమాట. అలాగే బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఊర్ధముఖంగా పైవేపుకి బయలుదేరాడు. వీళ్ళిద్దరూ కూడా ఇలా బయలుదేరి బ్రహ్మేమో ఈ జ్యోతిర్లింగం యొక్క అంతం ఎక్కడుందో చూడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విష్ణువేమో ఈ జ్యోతిర్లింగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అని అధోముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. కాని బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఆ లింగం యొక్క ఆది అంతమో తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరూ కూడా ఇంతకాలమైనప్పటికీ జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాం, మనలో ఎవరు గొప్ప అనేది ఇంతవరకు తేలలేదు, కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు కూడా అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని పరిపరి విధాలా ప్రార్థించడం మొదలుపెట్టారు. వారి ప్రార్థనలు మన్నించినటువంటి ఆ పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మదేవుణ్ణి చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికవనం నుంచి పుట్టావు, సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు తమోగుణం చేత ఆవరించబడి ఉన్నావు, ఆ కారణం చేత నువ్వెవరో నీకు తెలియటం లేదు, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వేదాలను ఆధారంగా చేసుకుని ఈ సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించవలసింది అన్నాడు. తమోగుణంతో ఆవరించి ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి యొక్క మాటలు లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తని, నాకు 5 ముఖాలున్నాయి, మరి నేనే గొప్పవాణ్ణి కదా, నేను గనక గొప్పవాణ్ణి కాకపోయినట్లయితే మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అని అడిగాడు. దానికి ఆ పరమేశ్వరుడు కోపించినటువంటి వాడై తన ఎడమ చేతి యొక్క చిటికెన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. ఆ దెబ్బతో బ్రహ్మ యొక్క తమోగుణం కాస్త వదిలిపోయింది. చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వాడై ఆ బ్రహ్మదేవుడు తనను క్షమించవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడ్డాడు. అప్పుడు భక్త స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవా, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానం వల్ల ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది అన్నాడు. ఈ విధంగా వేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడికిచ్చి, ఓ దేవా, బ్రహ్మదేవుడు అయినటువంటి నీవు సృష్టికర్తవు, ఈ విష్ణువు స్థితికారకుడు, నేను రుద్రుని రూపంలో లయం చూస్తూ ఉంటాను, మనమే త్రిమూర్తులం, మనం 3 ముగ్గురము కూడా 3 రూపాల్లో ఉంటాం, అయినప్పటికీ మనకి భేదము అనేది ఏమీ ఉండదు, నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు అనేటటువంటి అనేక పేర్లతో పూజించబడుతూ ఉంటానయ్యా, అంతేకాదు నేను ఈ దేశంలో 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపాలలో వెలసి పూజించబడుతూ ఉంటాను. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం, పల్వర్యాం వైద్యనాథంచ దాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం గృష్ణేశం శివాలయే. సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళుడు, ఓంకారంలో అమలేశ్వరుడు, హిమాలయంలో కేదారుడు, డాకిని భీమశంకరుడు, వారణాసి విశ్వేశ్వరుడు, నాసిక త్రయంబకేశ్వరుడు, పల్వర వైద్యనాథుడు, దారుకావనం నాగేశ్వరుడు, రామేశ్వరం రామేశ్వరుడు, శివాలయం గృష్ణేశుడు. ఈ రకంగా 12 స్థానాలలోనూ జ్యోతిర్లింగాల రూపంలో వెలసి పూజించబడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ప్రసిద్ధి చెందుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ రకంగా సృష్టి చేశాడు అంటే, బ్రహ్మ సరస్వతీ సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ నీటిలో ఒక అండం తేలుతూ వచ్చింది. దాన్నుంచి ఓంకారం వినిపిస్తూ ఉన్నది. బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైనటువంటి ఆ శరీరాన్ని వదిలిపెట్టి 4 ముఖాలు కలిగినటువంటి శరీరాన్ని ధరించాడు. ఈ రకంగా బ్రహ్మ వదిలిపెట్టినటువంటి ఆ తమోగుణమే రాత్రి అనబడుతూ ఉన్నది. బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాని నుంచి భూలోక భూర్లోక సువర్లోకాలు 3 కూడా ఆవిర్భవించినాయి. ఆ తరువాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవన్నీ కూడా ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుంచి సామవేదము, ఉత్తర ముఖం నుంచి అథర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టి అంతా కూడా ఋగ్వేదాన్ని అనుసరించే జరిగింది. ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడే ఓంకార స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ. సూర్యుని యొక్క వెడికి నీరంతా ఎండిపోయింది. ఆ గుడ్డు యొక్క పైభాగము కింద భాగము ఇవి రెండూ కూడా విడిపోయినాయి. పైభాగమంతా కూడా ఆకాశం అయిపోయింది, కింద భాగమంతా కూడా భూమి అయిపోయింది. బ్రహ్మ మొట్టమొదటగా సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులను సృష్టించాడు. వాళ్లందరూ కూడా ఊర్ధ్వరేతస్కులై ఈ సృష్టి కార్యక్రమం మీద మాకు ఏ రకమైనటువంటి మోహము లేదు అని చెప్పి తపస్సు చేసుకోవటానికని అరణ్యాలకు వెళ్లిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువు, రుద్రుడు ఇద్దరూ అక్కడికి వచ్చి సృష్టి కార్యక్రమంలో తాము కూడా సహాయపడతాము అని చెప్పాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత విష్ణుమూర్తి పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. శివుడు అష్టాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. బ్రహ్మ మాత్రం ఓంకారాన్నే జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైనటువంటి ప్రజాపతులు అందరూ కూడా ఆవిర్భవించారు. వీళ్ళు మొత్తం 21 మంది. వాళ్లే బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగుడు, ధర్ముడు, యముడు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానసపుత్రులు అని ప్రసిద్ధి చెందారు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు కలిగారు. వీళ్లలో అదితి, దితి, వినత, కద్రువ, న్యస, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర, ఇలా వీళ్ళందరినీ కూడా కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ కశ్యపుడికి అయితి ఎందు ఇంద్రాది దేవతలు, దితియందు దైత్యులు, వినతయందు అనూరుడు గరుక్మంతుడు, కద్రువకు సర్పసంతతి, న్యసకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగి వల్ల ఐరావతము మొదలైనటువంటి జంతువులు, తామ్ర వల్ల పక్షులు, ఇల వల్ల వృక్ష సంతతి ఆవిర్భవించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రుడికి స్వర్గాధిపత్యం ఇచ్చారు దేవతలు. అతడికి వేదకర్మలయందు అధికారం ఉన్నది. యజ్ఞయాగాలలో కూడా హవిర్భాగాన్ని ఇచ్చారు. ఇక దితి యొక్క సంతతి అయినటువంటి దైత్యులందరూ కూడా అధర్మపరులు, అసూయాపరులు. వీరికి కీకారణ్యాలు, కొండగుహలు నివాస స్థానాలైనయి. మిగిలిన వాళ్లందరికీ కూడా వారి వారి స్వభావాన్ని అనుసరించి ఈ నివాసాలు కల్పించబడ్డాయి. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభవమును జన్మించాడు. పద్మగంధి, శతరూప వీళ్ళిద్దరూ కూడా ఈ స్వయంభవమును యొక్క భార్యలు. స్వయంభవమునికి మనుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవారు కుమారులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఈ ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక దేవహూతికి కర్దముడి వల్ల కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క పదముగ్గురు కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు. అలాగే భృగు 11 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహం చేసుకున్నారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు తమ 3 భర్తలతో కలిసి 3 లోకాలలోనూ ఈ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది. ఈ రకంగా ఈ చరాచర జగత్తు అంతా కూడా సృష్టించబడింది అని చెబుతూ ఉన్నది శివపురాణం.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga Ritual Discourse. In this, you are about to listen Samadhi, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: Shri Gurubhyo Namah. Hari Om. Om. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి అథ యోగానుశాసనం అథ యోగానుశాసనం ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లీ విల్ బి కంప్లీటింగ్ సమ్ సూత్రాస్ నౌ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ విల్ ట్రై టు చాంట్ రిపీట్ అగైన్ the sutras till the first pada. Whatever sutras we have completed up till then, we will chant it daily till the first pada. The next second pada we will start it again afresh for the second pada only, not from the first pada, so that some samskara of these sutras will be there. Atha yogana shasham athayam adhikara artha. I already said this artha is adhikara artha. Adhikara artha means it is to say that this text has started here. Yoga Anushasanam. Whatever has been transmitted by the gurus, that kind of teaching is what I am representing here. Anushasanam means whatever I have been taught, following that Anu, following that Shasanam, I am teaching. I am writing this. So, what is that? Following what are you writing this? Yoga. Following the yoga teaching which my ancestors, my guru taught me, I am transmitting the same knowledge to you. So, this is where it starts. This knowledge of yoga, this transmission starts here. So, this atha is not to say anantarya. Here in Brahma Sutra also there is this discussion whether atha is a adhikara artha, is an anantarya artha or what. Atha anantarya means after something. After gaining something you have to come here to study. After studying the Vedas you have to come and study the Brahma, the Dharma Mimamsa. The inquiry into dharma. You have to study the Vedas first and then after that you can start the inquiry on the dharma. So like that here also, is it anantaryartha if you say after something you have to come here? No, it is not like that. Here it is specifically said adhikara artha. It is to start the text. Artha is used to start this text. Yoga anushastanam shastram adhikritam veditavyam. What is starting? What atha to this? With this you say adhikara. This portion is starting. What is that shastra? What is that portion which you are starting? Yoga anushasanam. Yoga anushasanam. That yoga which is taught to me by my teacher. That following that I am teaching. This shastra is starting here. Adhikritam veditavyam. This shastra is what we are starting here to teach. Okay, you have to understand this. This is what is the idea here. Yoga. What is yoga now here? Yoga is, since the yoga has different meanings, as I said in the introductory class, yoga has different meanings. You should not get any confusion. So he makes it clear. In the Bhashya, he makes it clear. Yoga samadhi sacha sarvabhoma chittasya dharma. What is yoga? Yoga is samadhi. Yujir samadho is the root word which we have used. So yoga means samadhi. So this is not yujir sanyoge or yujir yoge or yujir sanyamane. This is yujir samadho. And what is samadhi? Samadhi is a paribhashika shabda here. There. This samadhi is the meaning samyag adhanam eva samadhi. Gaining the peace of mind, having the mind settled is what is samadhi here. Samadhanam, chitta samadhanam, sarvabhoma chittasya. And that samadhanam, that yoga is సార్వభౌమ చిత్తస్య ధర్మ. సార్వభౌమ చిత్తస్య ధర్మ, ది ధర్మ ఆఫ్ ది చిత్త ఇన్ ఆల్ ది ప్లేన్స్. సార్వభౌమ మీన్స్ భూమి, భూమేహే భవ భౌమ ఇన్ ఆల్ సర్వ మీన్స్ సర్వ, ఫార్ సర్వ ఇట్ బికమ్స్ సార్వ, సర్వ బికమ్స్ సార్వ ఆదివృద్ధి. సార్వభౌమ మీనింగ్ సర్వభూమి స్థితం ఇన్ ఆల్ ది డిఫరెంట్ ప్లేన్స్. భూమి ఇస్ ప్లేన్ స్టేట్, సో ఇన్ ఆల్ ది స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ విచ్ విల్ సీ ఇన్ ది ఫాలోయింగ్ భాష్య అండ్ ఇన్ ది సూత్రాస్, ఇన్ ఆల్ ది స్టేట్స్ ఇట్ ఇస్ ది నేచర్. See, it is not attained in that state. It is the nature of that state. But still, again, there are the, some nature, you in some states, you will be able to experience the nature of that yoga, that samadhi. And in some states, you will not be able to experience this state. So he says, Kshiptam. What is that bhumi? Kshiptam, moodham, bikshiptam, ekagram, niruddham, iti chitta bhumayaha. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం, దీస్ ఆర్ ది స్టేట్స్ ఆఫ్ ది మైండ్. అండ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ప్లెయిన్డ్, మధుమతి, మధు ప్రతీక, విశోక, సంస్కార శేష, దీస్ ఆర్ ఆల్సో అదర్ నేమ్స్, అదర్ స్టేట్స్ ఆఫ్ ది చిత్తాస్. అండ్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ దీస్ క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఎక్సెట్రా, మధుమతి, ఎక్సెట్రా. దిస్ వి సా ఇన్ సాంఖ్య యోగా. దీస్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్, దిస్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ దీస్ స్టేట్స్. సో దీస్ స్టేట్స్, ఇన్ దీస్ స్టేట్స్ సి ది వృత్తి, ది థాట్ ఫంక్షన్ ఇస్ ది ఇంపార్టెంట్ కీ. ది థాట్ ఫంక్షన్, కంట్రోల్ ఆఫ్ ది థాట్ ఫంక్షన్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. సో దీస్ వృత్తిస్, దీస్ థాట్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ స్టేట్స్. సో హీ సేస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్ దట్ దిస్ ఇస్ ది పరమార్థ స్టేట్. సో హీ సేస్ వృత్తియో జ్ఞానని ఆత్మాశ్రయాని ఆశ్రయాని అత తన్నిరోధో అపి ఆత్మాశ్రయే వేతి ఏ పశ్యంతి తన్నిరాసనాయ చిత్తధర్మ చిత్తస్య ధర్మ. సో సమ్ పీపుల్ థింక్ దిస్ ఇస్ ఫ్రమ్ టీకా ఐఎమ్ రెఫరింగ్ టు. సో సమ్ పీపుల్ థింక్ వృత్తి ఇస్ జ్ఞానాన్ని, వృత్తి ఇస్ థాట్, థాట్ ఇస్ నాలెడ్జ్. And that is based on the Atma. Therefore, Tan Nirodha Atma Ashraye Evaiti. To control that means to control the self. Whoever thinks like that, to him, to them, he says, Chittasya Dharma. Antakaranam Buddhi. Chitta means Antakaranam Buddhi. So, its function, its nature is this. And that is in the in this these states, kshiptam, moodham, nikshiptam. Kshiptam, wherever the mind, chittam ityadi, kshiptam, sadevarat sateshu teshu visheshu kshipyamanam atyantam asthiram. The mind, because of the quality of rajas, the mind, because of the quality of rajas, we will see it all in detail, but here I am taking the help of the tika to highlight some points. So, the mind, because of the quality of rajas, prakasha, pravritti, etc., we saw in the Sankhya Sutra. The mind is, rajas is that quality which makes you do all the things, effort, you put effort. So, which is asthira, which is non-stable, and sattva is that which is stable and prakashapra, that which is illumining. So this, because it is asthira, unstable, the mind does not gain the single pointedness, the clarity, the focus. So the yoga cannot happen in that state where there is no concentration. And moodham to tamah తమస్సముద్రేకాత్ నిద్రావృత్తిమత్. సో మూఢం ఇస్ బికాస్ ఆఫ్ ది తమస్ బీయింగ్ గ్రేటర్ ది సీ సత్వ, తమస్ అండ్ రజస్ ఆర్ ది త్రీ క్వాలిటీస్. నౌ వెన్ ది తమస్ ఇస్ ప్రిడామినెంట్ దెన్ దిస్ ది స్టేట్ విచ్ ఇస్ కాల్డ్ మూఢ. అండ్ వాట్ ఇస్ దట్ విక్షిప్తం? విక్షిప్తం ఇస్ అగైన్ which is with kshiptam. Moodham with kshiptam is vikshiptam. Now in these three states, the trouble taken to control the mind is very great. So these three states, the yoga cannot be attained. The samadhi cannot be attained. So